కథకు భరంగించులారంగ తారంగ హినిచులారంగ తారంగ యో బైరాకి చాలాలే పాకేకు బొడి కైతా ఛైనాన జోడి కైతా ఛైనాన జోడి.